గగన సదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. ఓం శాంతి శాంతి శాంతి. అలక్పురిజీ మహాదేవ కీ, దేవాదిదేవ దేవేశ్వర మహాదేవ, పూజ్య భగవాన్ దీప్ నారాయణ మహాప్రభు కీ, హిందూ ధర్మ సమ్రాట్ సద్గురు స్వామి మాధ్వానందజీ భగవాన్ కీ, సత్య సనాతన భారత్ మాతా కీ. బ్లెస్డ్ సెల్ఫ్ స్పిరిచువల్ సీకర్స్ భక్తాస్ డియర్ వన్స్ రౌండ్ ద వరల్డ్, దిస్ మెసేజ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హోలీ ల్యాండ్ భారత్, జార్డన్, రాజస్థాన్, పాలి, ఫ్రమ్ ద గురుకుల్. గురుకుల్ మీన్స్ దట్ ఎడ్యుకేషన్ సెంటర్ వేర్ ద మాస్టర్ ద గురుదేవ్ ఈస్ గివింగ్ ద నాలెడ్జ్. ద స్కూల్స్, ద కాలేజ్, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఆల్ బిగేన్ విత్ ద రిషీస్. There was no schools in the whole world. It was only taught by the great rishis. And the first university in the world, where was it? Pehli university kahan thi sansar mein? Takshila. తక్షిలా కౌన్ సే దేశ్ మే థా? భారత్ మే. ఫస్ట్ యూనివర్సిటీ వాజ్ ఇన్ ఇండియా, తక్షిలా. మెనీ మెనీ థింగ్స్. సో ఓకే, లెట్స్ గో ఫర్దర్.